0: Well, Igniters, welcome, welcome, welcome to our programming here on Ignite Radio. We're going to kick it off with our Lord's Day programming here, our pre-Lord's Day programming here. And we are set and ready to go. We got our good friend, Brother Jack Williams, with us all the way from Hyderabad. And he's going to kick off our pre-Lord's Day programming here on Ignite Radio. So we're going to go ahead and put this on automatic igniters. We're going to run, go get some rest, because we got to be back here in about 8 hours, less than 8 hours. And so we're going to go ahead and to get started. I'm very intrigued, actually, this is by this one. Brother Jack has been just bringing some great, great lessons to us. Now, I am going to tell you, this lesson is going to be in a mixed language of English and Telugu. So I'm letting you know, all right? It's going to be in a mixed language. But don't worry. Everybody's going to get it. So don't worry about it. But we're excited, Igniters, and we hope, Igniters, that every single one of you is excited as Brother Jack gets going. Now, the rest of the program in Igniters is going to be in English, because we're going to be coming to this side of the world. So we'll have the Bible study with Brother Norman afterwards. We'll get to the Bible sermon with Brother Bill from Kentucky. We'll get the Bible class with Brother Danny. We'll get to the Bible class also with Brother Paul, Igniters. Then we'll get into a little bit of a cappella music, and then we'll get into our Lord's Day program. And hopefully we'll start it off with our good brethren from Lawrence. So that's what we got planned. That's what we're going to do, God willing. So let's get ready to walk with the Lord. Happy Lord's Day, everybody. Our first up, our good friend, Brother Jack, here on Ignite Radio. I don't know about you. I'm excited and raring to go. Amen? Amen. Brother Jack, I think we're ready for you. I think we're ready for you. Yeah. Okay, we got you. Take it away, Brother Jack. Take it away.
1: Good morning, good afternoon, good evening, my dear igniters, my dear brothers and sisters. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams reporting from Southside Hyderabad Church of Christ, Ignite Radio, India. What a wonderful week we had so far. All these days, God is blessing us and God is loving us and He really taking care of us. In our lives, you know, we have seen our highs and lows and ups and downs and everything. My dear Igniters, my dear brothers and sisters, we need to have the faith that God is with us, and we need to remember that God is hearing our prayers. You know, what and all the things, what and all the burdens, what and all the what and all the things that affects our life. You know, Satan is trying, you know, he's roaming like a roaring lion, and he's attacking the people of God. So we need to be smart, and we need to be faithful, and we need to be careful to avoid those things. So how we can avoid? So we can avoid by simply staying close to the God. Simply staying close to the God. You know, God is helping us. God will help us. So He is asking, put all your burdens on my yoke. Put all your burdens on my yoke. So are we ready, or are we willing to put our burdens on him. So see the birds. See the birds. They never sow and they never reap. But the living God is helping them. The living God is encouraging them. The living God is giving food to them. So my dear brothers, my dear brothers and sisters, aren't we precious than that birds? Aren't we more important to God than those birds? So my dear brothers, my dear brothers and sisters, whatever we are thinking, whatever we are listening, whatever we are seeing and whatever we are talking, we need to be very, very careful. We need to be very, very careful. So what and all the acts we are doing. So we may think that no one is seeing, but God is seeing us. One day we do have the judgment. One day we need to be accountable to the deeds which we have done. One day we need to accountable to God what we talk. One day we need to be accountable to God what we see. So my dear brothers, my dear brothers and sisters, God is always helping us. You know, he's always, open his arms and is welcome. And he's knocking your heart. He's knocking your heart. You just want to let them in. You just want to let them in. So many people, they don't believe God. They don't believe God. Some people they say they are atheists, so we don't believe in God. So my dear brothers, my dear brothers and sisters, if God is there, why me? Why my family? Or why to me? All these financial burdens, all these emotional burdens, or relationship issues, or family issues, or your job issues, so etc., etc., etc. So why this? If you simply say that, if God exists, why all this? So my dear brothers, my dear brothers and sisters, let me tell you one small story. So there was a barber who cuts the hair, and he says, no, God doesn't exist. If God exists, why this evil and everything? Why all this wars? Why all this everything? He is talking everything. So the man who is cutting that hair, the person who is cutting that barber, is speaking everything he is saying. Everything what he is saying is he doesn't believe that God exists. So the person who is sitting in the chair and looked outside one homeless guy. He's having the long hair and dirty beard and everything, dirty mustache and which is grown and stuff. So he asked that homeless guy, so do you think that barber exists? He says, no. If barber exists, so everyone needs to be shaved, and everyone needs to have a good haircut, and everyone needs to have look good with their beard or with their mustache or etc. So then the barber says, no, he doesn't come to me. So if he comes to me, I can make him clean. So my dear brothers, my dear brothers and sisters, we need to come to God. If you want to get all this the things which are happening in our life, you want to cut all this, we need to go to God. So my dear ignitus, my dear brothers and sisters, and in this process, you know, while once we believe God, okay, we believe that Jesus is the Son of God and he came for our sins and he died for our sins, and we need to believe him and we need to worship him. So in this process, we may also see the false teachers. We may also encounter some of the situations which is not acceptable by the God, but which the humans themselves had created their own laws, and they had created their own way of worship, and they created their own way of the things. So my dear brothers, my dear brothers and sisters, so that's why in the last week we have seen, we have to find what is truth and what is error. What is truth and what is error? So my dear brothers, my dear brothers and sisters, in the first part we have seen 1 John chapter 4 verse 1 to 6. 1 John chapter 4 verse 1 to 6. So, beloved, believe not every spirit, but try the spirits whether they are of God, because many false prophets are gone out into the world. So, my dear brothers, my dear brothers and sisters, so, as I said in the previous example about the fake notes, so we need to find out which is a genuine note and which is a counterfeit note. We have to find out. If not, we will be in trouble. So if you get that counterfeit note and you go to any restaurant in Dubai and something, when you by mistakenly given that note also, they don't believe. So where you got it from? So when you got it, you need to test it whether it is genuine or not. So that's why the spiritual error often works in the same way. Same way. They say, I am a lie and I have come to destroy your faith. So error normally borrows Christian words. It may speak about God, love, blessing, freedom, power, angels, miracle, prophecy, success, or spiritual knowledge. It may contain enough truth to sound convincing, while quietly changing the identity of Jesus or the message of the gospel. So my dear ignitus, my dear brothers and sisters, the best protection against to a counterfeit is not to study every counterfeit that has ever existed. The best protection is to know the genuine so well that the false becomes recognizable. In the same way, we must know Jesus Christ and the Word of God so faithfully that teaching which contradict him become clear. My dear brothers, my dear brothers and sisters, we have to find that out. We have to find that out. So in this process, like in the first part we have seen of first three verses, we need to test the spirits. Testing the spirits. The word try means test. Examine. Or prove. So not only in this new age or in this new era, but the false prophets were started in the early Christian time onwards. So here, if you notice that John does not see, believe no spirit. Christianity is not unbelief in everything spiritual. Neither does he say, believe every spirit. So here, the Christians is, Christianity is not a gullibility. He says, test the spirits whether they are of God. Whether they are of God. The balance is important. One side is cynicism, which refuses to believe anything. On the other side is naivety, which accepts everything. So this biblical discernment stands in the middle, open to God's work, but governed by God's truth. So why testing is necessary? Why testing is necessary? So it was clearly mentioned because many false prophets are gone out into the world. Not few. Not few. If you observe, not few. Many. Not only in the future, but already active in the John's days. The danger was real. The danger was real in the first century, and it remains real today. So, my dear brothers, my dear brothers and sisters, so Jesus gave the same warning in the Matthew chapter 7, verse 15. Beware of false prophets, which comes to you in sheep's clothing, but inwardly, what are they? Yes, they are ravening wolves. Ravening wolves. Sheep's clothing means that danger may arrive looking harmless, religious, gentle, or familiar. So Jesus continued by saying, ye shall know them by their fruits. So my dear brothers, my dear brothers and sisters, it is mandatory to test. Because the danger is super real. The danger is super real. If we ignore that danger, we will be in trouble. We will be in trouble. Because one day, you and I are accountable. You know, we can't say like, I heard this. I trusted that preaching and I trusted he is good and stuff. You know, no. You don't think. You need to test. Because in the 66, God has given, God, nowadays the God is speaking us through the word of God. In the 66 books, we had everything we need. We had everything we need to test. Right? So when you create a new product, like you are testing it, right? So before it goes into live or production, so we'll test the beta version. Beta version, right? Means we do have the reference, how it works. And we do have the user manual, how we can go from there. So, my dear ignorance, my dear brothers and sisters, the four important things we need to remember, which we have discussed in detail in the part one, the before week. What does this teaching say about Jesus Christ? What does this teaching, so when a false prophet or when a false preacher or when a false pastor, when they came, so we need to check. Does it agree with the clear teaching of scripture? Third, what kind of characters and fruits does it produce? And fourth, does it lead people towards Christ and obedience or towards pride and human control? These questions will not answer every issue immediately, but they give us a faithful starting point. Faithful starting point. So, my dear greatest, my dear brothers and sisters, so we have seen what does teaching say about Jesus? And second, the spirit of Antichrist and practical testing. And so in this part two, we're going to see how we can acknowledge, that we have overcome, we are also see, are we are of God or not? And you know, we can see the truth. We'll finally discuss about the truth test, and you know, we'll try to remember what we are listening now, and from there we can move forward, and we'll close this session. So, my dear greatest, my dear brothers and sisters, once again, we welcome you all to this wonderful, wonderful program. And we thank you so much for your valuable time you know, the warm Christian greetings to every one of you in the wonderful and saving name of our Lord Jesus Christ. So, wherever you are listening from today, might be in home or you might be in Asia or Africa or Europe or America, Australia, Canada, or one of the islands of the world. We are grateful that you have joined us. So you may be listening early in the morning or during the afternoon, late at night, at home, at work, while traveling or from hospital room. Wherever you are, please remember that. This distance may separate us physically, but in Christ, we are one family. Amen? Yeah, amen. So, my dear regulators, my dear brothers and sisters, please kindly share this Ignite Radio programs to your friends, neighbors, relatives, and near and dears, so that we can have a chance to save, a soul. So, my dear Ignatius, my dear brothers and sisters, God does not ask Christians to be suspicious of everybody. But He does command us to be discerning Christian. Discernment is not proud attitude that says, I am always right. I am always right. It is a humble willingness to test every message by God's revealed truth and remain obedient to the Jesus Christ. So, my dear greatest, my dear brothers and sisters, I hope you will enjoy this lesson. So please kindly share these programs to your friends, neighbors, relatives, and near and dears. And we thank you once again from bottom of my heart, from India. We thank you so much, everyone who are joining from India and around the world. And Vandanamulu, and special greetings to each and everyone. May God bless each one of you, and may God continue to give you good health and good strength. So let's have a small word of prayer, and we'll start the part two, lesson of truth and error. So thank you, my dear ignorantes. Let's have a small word of prayer. మరి ఒకసారి చేరువచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. నేను మీ జాక్ విలియమ్స్, సోషల్ హైదరాబాద్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇగ్నైట్ రేడియో ఇండియా నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, దేవుని బిడ్డలారా, ఈ వారం మనం ట్రూత్ అండ్ ఎర్రర్ పార్ట్ టూ గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మనము ఈ యొక్క సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, లేకపోతే ప్రేమపరిచే ఆత్మ ఏదో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ సత్యము అలాగే అసత్యాన్ని గుర్తించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ్మ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రంథకర్త అయిన యోహాను గారు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు, వెళ్తున్నారు కాదు వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క సత్యాన్ని చెరపటానికి చెడగొట్టడానికి వాళ్ళు ముందుగానే బయలుదేరి వెళ్ళి ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క ఫిజికల్ వరల్డ్, ఈ యొక్క మనం ఉండి ఒక 60 లేదా 70 సంవత్సరాలు లేకపోతే 80, 90, 100 సంవత్సరాలు ఉండే ఈ యొక్క జీవిత క్రమంలో, ఈ యొక్క జీవితంలోకి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విని దేవునిలో మనము ఎలాగూ మన యొక్క ఆత్మని బలపరుచుకొని ఈ యొక్క భ్రమపరిచే ఆత్మ ఏదో లేకపోతే సత్య స్వరూపమైన ఆత్మ ఏదో మనము తెలుసుకునే వారంగా ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డారు, మనం ఎలాగా ఉండాలి అంటే దేవుణ్ణి మనము ఎల్లవేళలా మనము పూజించు వారంగా, ఎల్లవేళలా ఆయన్ని ఆరాధించు వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డారా, దేవుడు మనకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. గడిచిన వారంలో మనము ఈ యొక్క పార్ట్1, ఈ యొక్క సత్యం ఏదో అసత్యం ఏదో గుర్తించుకుంటే అంశం పైన పార్ట్1 మనం మాట్లాడుకుని ఉన్నాము. సో ఈ పార్ట్1లో మనం ఏమేమి చూసుకుని ఉన్నామంటే అసలు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా మీ వద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్తున్నాను అంటే అసలుగా ఆ యొక్క అతను చెప్పే వాక్యం కానివ్వండి, లేకపోతే అతను ఏ విషయాలు అయితే చెబుతున్నాడో అసలు ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలలో ఈ యొక్క మనకి ముద్రించి ఇచ్చిన ఈ గ్రంథ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పిన మాటలు, ఇక్కడ రాసిన మాటలు ఒకే రీతిగా ఉన్నవా లేదా, అలాగే ఆయన చెప్పిన మాటలు అసలు ఎలాగా ఎటువంటి ఫ్రూట్స్ ఇస్తున్నాయి, లేకపోతే ఆ చెప్పిన మాటల ద్వారా మన యొక్క ఎటువంటి ఫలాలు అభివృద్ధి చేయటానికి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అతను చెప్పే ప్రతి మాట అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క ఆత్మను నడిపించే వారిగా ఉన్నారా, విధేయతగా ఉండాలని చెప్తున్నారా, క్రీస్తుకి మనము విధేయులై ఉండాలని చెప్తున్నారా, లేదా మన యొక్క గొప్పలు చెప్పుకోవడానికి, లేకపోతే ఈ యొక్క మనుషులను ఆనందపరచడానికి చెప్తున్నాడా అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ 4 విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే మనము సత్యమైనవేవియో మాన్యమైనవేవియో మనము ఈజీగా కనుక్కునే వరంగా మనము ఉంటాం. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవటానికి దేవుడు మనకి ఈ యొక్క 66 పుస్తకాలుగా రచించబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానము ఈ యొక్క గ్రంథంలో దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, మనము బాధపడకూడదు, లేకపోతే మనము కలవరపడకూడదు. అందుకే అంటాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు నూతన నిభారమంతా నా కాడి మీద మూపు అంటున్నాడు. ఇదో మీకు హృదయము అనే తలుపు వద్ద నించున్నాడు, తలుపు తడుతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు ఉంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి మన చుట్టుపక్కల, ఎంత అన్యాయము, లేకపోతే ఇన్ని పాపాలు, లేకపోతే ఇవన్నీ ఎలాగ జరుగుతుంటాయి అని కొంతమంది చాలామంది మీదకి ఒక ప్రశ్న. అది దానికి ఒక చిన్న ఉదాహరణకి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి తన యొక్క చెట్టుని కదిలించుకోవడానికి ఒక బార్బర్ షాప్కి వచ్చాడు. బార్బర్ షాప్కి వచ్చినప్పుడు ఆ జుట్టు కత్తిరించే వ్యక్తి ఏమంటాడంటే, అసలు సేమ్ మనం అందరం అనుకుంటాం కదా, కొన్ని కొన్నిసార్లు మనకి కష్టం వచ్చిన వారి దేవుడు అంటే ఎన్ని ఎందుకు జరుగుతాయి, అసలు ఇవన్నీ ఎందుకు అలౌ చేస్తాడు, లేకపోతే ఇవన్నీ మన లైఫ్కి ఎందుకు అలౌ చేస్తాడు అని. అప్పుడు ఆ యొక్క జుట్టు కత్తిరించుకుంటున్న వ్యక్తి బయట నిలబడ్డ ఒక బిచ్చగాన్ని చూపించి ఆయన యొక్క జుట్టుని లేకపోతే ఆయన యొక్క గడ్డాన్ని ఆయన యొక్క మీసాలను చూసి అతను ఏమనుకుంటున్నాడు తెలుసా, అసలు ఈ ప్రపంచంలో అసలు అతను ఏమనుకుంటున్నాడు తెలుసా, అసలు ఇక్కడ మంగళ వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు, అసలు జుట్టు కదిలించే వాళ్ళు లేడు, అసలు క్షవరకుడు ఎవడు లేడు అని అనుకుంటున్నాడు. మరి దానికి ఏం చెప్తాను అని అతను అనుకుంటే ఏమైంది, అతను నా దగ్గరికి వస్తేనే కదా తెలిసేది అతను ఉన్నాడో లేదో, నేను షేవింగ్ చేస్తాను నీట్గా ఉంచుతానో లేదో, అతను నా షాప్లోకి వచ్చి కూర్చొని నాకు నేను చేసిన పనికి కొంత రుసుము ఇచ్చి ఇది చేయాలి కదా, అతను రాకుండా ఎట్లా చెప్పగలుగుతాడు అని. కాబట్టి అప్పుడు ఆ యొక్క చుట్టుకు తలుచుకున్న వ్యక్తి అదే అంటాడు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే మనము మన యొక్క మొదటి ఆదాము ఎప్పుడైతే ఈ యొక్క పాపాన్ని తీసుకుని వచ్చాడో, ఆ యొక్క ఫ్రూట్ తిన్నాడో, మంచి చెడులు ఇచ్చే ఫలాన్ని తిన్నాడో, సో మనకి మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, నిజమేంటో తెలుసు, అబద్ధం ఏంటో తెలుసు, సత్యం ఏంటో తెలుసు, అసత్యం ఏంటో తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ యొక్క రిలీఫ్ లేకపోతే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ లేకపోతే మన జీవితంలో ఉన్న ఆ యొక్క అడ్డంకులన్నీ తొలగిపోతాయని మనము నమ్మాలి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబద్ధ ప్రవక్తలు అనలేదు. ఇక్కడ చూస్తే అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఫాల్స్ ప్రొఫెట్స్, అనేకులైన అబద్ధ ప్రవక్తలు. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలని మనము ఆ కాలంలోనే యోహాన్ గారి కాలంలోనే బయలుదేరారు అనేకులు. కాబట్టి ప్రియమైన సంఘం మాధ్యమం పెట్టారా, అప్పుడే అలాగ ఉన్నారంటే ఇప్పుడు ఇంకా ఎలాగా సాతాను ఎలాగా ఉంటుందో మనము చూసుకోవచ్చు. మీకు మనందరికీ తెలుసు ఇప్పుడు పౌలు గారి రెండవ ప్రయాణంలో పౌలు గారు బర్నబా గారు ఫస్ట్ ప్రయాణాల తర్వాత పౌలు కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొన్ని చిన్న కారణాల వల్ల సెకండ్ ప్రయాణంలో పౌలు గారు ఎవరితో వెళ్తారు, పౌలు శీల వాళ్ళు ప్రయాణిస్తూ వెళ్తుండగా అక్కడ దెయ్యం పట్టిన ఒక చిన్నది ఒక యంగ్ ఉమెన్ దెయ్యం పడ్డ చిన్న ఏమంటుంది వాళ్ళు కలపడిన ప్రతిసారి వీళ్ళు దేవునికి బిడ్డలు, వీరు చెప్పింది మనము చేయాలి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు వాళ్ళు కనపడగానే. కాబట్టి అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే ఇక్కడ ఆ దెయ్యం పట్టిన యంగ్ ఉమెన్ ఏం చేస్తుందంటే సోది చెప్తుంది ఫ్యూచర్. సో అక్కడ వాళ్ళ యజమాన్ ఉంటారు కదా, తను స్లేవ్ లాగా ఉంటుంది, సో యజమానులకి ఫుల్ మనీ వస్తుంటాయి అన్నమాట. సో తిను చెప్పి ఆ ప్రవచనాలు ఫ్యూచర్ అన్ని ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పగలిగేది. సో వాళ్ళు దాంతో మనీ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు పౌలు శీలను విసిగించడం మొదలు పెట్టారో పౌలు గారు గర్జించి దెయ్యాన్ని వెళ్ళగొడతారు. ఆ దెయ్యం పేరు ఏంటో తెలుసా, పెట్రాన్. సో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆమె నార్మల్ మనిషి అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఆమె దగ్గర నుంచి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెగ ఫీల్ అయిపోతారు నేను ఫీల్ అయిపోయి రోమ ప్రభుత్వానికి ఇస్తారు అండ్ రోమ ప్రభుత్వంలో తన చెరసాలు వేస్తారు, తర్వాత చెరసాలు బద్దలు అవుతాయి. సో సో ఇక్కడ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దెయ్యాలు కూడా సాతాను కూడా ఒప్పుకుంటుంది, ఆయన నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటుంది. కాబట్టి ఎంత సాతాను ఎంత వీలైతే అంత మందిని ఆ యొక్క నరక కూపంలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బయటలారా, మనము జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఏది సత్యము ఏది అసత్యము, ఏది మంచిదో ఏది చెడ్డదు. కాబట్టి అనేకమైన అబద్ధ ప్రవక్తలు. సో మనం ఎలా ఎలా కనిపెట్టుకుని ఉండాలి, దానికి వచ్చిన అంటారు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము. కాబట్టి అందుకే ఉంటాడు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించాలి, శోధించాలి. చెప్పిన ఎవరు చెప్తే ఆ మాటలు విని మనము జడ్జ్ చేయకూడదు. అది మన మన నిజ జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు మనం చెప్పుడు మాటలు వింటాం, మన మన చెవికి చాలా ఇంపుగా ఉంటాయి, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి. మనం అసలు క్రైస్తవులమైన మనము అసలు అది దేవుడికి ఎంతో అసహ్యకరమైన పనిలో అదొకటి. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మనము ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ యొక్క పార్ట్ 2లో మనము ఎలాగా మనము లోకంలో ఉన్న వాళ్ళకంటే మనం ఎలాగో జయిస్తాము అనే విషయాల గురించి తెలుసుకుని యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క స్నేహితులకి, ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. మీ యొక్క విలువైన ఆ యొక్క సమయాన్ని దేవుని యొక్క మాటలు వినటానికి ఇచ్చేసినందుకు కూడా మీకు వందనములు తెలియజేసుకుంటూ చిన్నగా మనము ఈ యొక్క పాఠం ప్రారంభించుకుందాం. దేవుని యొక్క వాక్యాలకి మనము ముందుకు కొనసాగుదాం. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మతో మనము తెలుసుకోవాలి. కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా కొంచెం క్లుప్తంగా తెలుసుకొని దేవుని యొక్క మాటలను మనము నేర్చుకుందాము. కాబట్టి ఈ యొక్క నాలుగు వచనం ప్రకారం మీరు దేవుని సంబంధులున్నారు కనుక లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నాడు. మనము జయించే వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఉన్నవాడు మన యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. కాబట్టి మనము లోకాన్ని జయించే వారంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక కొద్ది మాటలు ఇంకా మనం చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. Our Father in heaven, thank you, Lord, for giving us this wonderful opportunity to share the word of God, that true doctrine, to our brothers and sisters and all the igniters around the world. Father, please bless each and everyone who are there in the online. Please bless their families and please bless their congregations. So what are the troubles? What are the burdens they're facing? Lift them up, Father. Make them free. Father, please give them good health. Please give them what are the necessary things that needs in their life. please, you know, bless them and remove all the sickness, remove all the health issues. Thank you so much for removing every illness, touching every part of the body. Thank you. Heal them, Father. Thank you so much for healing them. Father, I'm praying for the people who are having the financial burdens. But Father, please bless them. Please bless them. They are drawing, they are going far from you. Please give them the heart to come closer to you so that they can get all the blessings are with you. So we need to believe that all blessings are with you. Please bless them and guide them. And I especially pray for everyone who are there right now. They're in the online and their families and their congregations and all the problems what they are facing. Thank you so much for giving us this wonderful platform called this Ignite Radio broadcast. Through this, we are spreading the true doctrine to all around the world. Thank you, Father. Bless each and everyone who are supporting and who are encouraging the Ignite Radio broadcast directly and indirectly, and especially praying for COC Surrey. Please bless them. Please bless them. Please bless the elders, deacons, preachers, and congregation members, and the brothers and sisters who are helping and who are encouraging, you know, financially and spiritually and prayerfully. So please bless each and everyone, Father. In Jesus' mighty name we pray. Amen. So my dear greatest, my dear brothers and sisters, if you see, the second part is acknowledge that we have overcome. We have overcome. First John chapter 4, verse 4. I'm reading from New King James Version Bible, 1 John chapter 4, verse 4. It says, "You are of God, little children, and have overcome them, because he who is in you is greater than he who is in the world." Amen. After speaking about the false teachers in verse 1 through 3, John offers reassurance. He refers to his readers as little children. Little children. First, John encouraged them, "You are from God." In other words, John saw them as a true believers in whom God lived. Second, he adds that these believers have overcome this Antichrist. So John uses the concept of overcoming 5 other times in his letter. Believers have overcome the evil one in the 1 John chapter 2 verse 13 and 14. And it also mentioned chapter 5 verse 4 and 5, it's also mentioned, "And I have overcome the world." Here, third, John reminds the reader that the power of Christ who lives in the believer is greater than the power of the world. The Holy Spirit living in the Christ is far stronger than any attack by the devil. This encouragement should empower believers not to fear Satan, but rather trust the Lord and obey his commands. By doing so, we can overcome the power of darkness and walk with boldness in this life. So my dear greatest, my dear brothers and sisters. So here, after, you know, the warning, John gives reassurance. So he does not want believers to live in fear of false teachers. He calls them little children. little children, and reminds them of their identity, they are of God. They are of God. If you observe here, they had heard competing messages, but the gospel had brought them to Christ. They were not saved because they were naturally more intelligent than everyone else. They were saved by the grace of God. The Holy Spirit opened their hearts to the truth, and they confessed Jesus Christ. When John says, when John says they have overcome them, it does not mean that every false teacher had disappeared. He means that the believers had not been conquered by the deception. They remained in Christ because the one who lives in them was greater than the spiritual power operating in the world. This is one of the most loved promises in the New Testament. Greater is he that is in you than he that is in the world. But we must understand it in context. It is not a slogan promising that Christians will win every competition, avoid every difficulty, or receive everything they desire. No, it is a promise that the indwelling Spirit of God is greater than the spirit of deception and opposition in the world. My dear brothers, my dear brothers and sisters, our confidence is not in the strength of our personality. It is not in education alone. Education can help us think carefully, but highly educated people can still be deceived. Our confidence is not in age, culture, or religious experience, or the number of years we have attended church. No, our confidence is in God, who is greater. So, my dear greatest, my dear brothers and sisters, if you remember the Peter's confession in Matthew chapter 16, Jesus asked the disciple, "Whom say ye that I am?" So Peter answered, "Thou art the Christ, the Son of the living God." Jesus explained that this truth had not come merely from flesh and blood, but had been revealed by the Father. Amen. Saving recognition of Jesus is a gift of grace. This should create humility. If we know the truth, we do not mock those who are deceived. We pray for them, speak truth patiently, and remember that we are also depend entirely upon grace. It should also create courage. We do not need to panic every time a new false teacher appears. We remain close to Christ, filled with his word, dependent upon his spirit, connected to his people, and confident that God is able to keep us. Consider Jesus in the wilderness in Matthew chapter 4. The devil quoted scripture in an attempt to tempt him. This shows that even biblical words can be used wrongly when removed from their meaning and purpose. Jesus answered with scripture rightly understood, saying, "It is written." He did not follow the distorted use of text. The living word exposes the misuse of the written word. So, my dear greatest, my dear brothers and sisters, when a verse is used to encourage, greed, excuse sin, control people, or contradict the character of Christ, we must not be impressed. merely because a Bible reference was mentioned, we must ask whether the passage is being handled faithfully. So matter of greatness, my brothers and sisters. So greater is he who is in you. And he also says, remain steadfast in what you have received. What you have received. Overcoming deception in the past does not mean that we can become careless in future. Careless in future. A person who stood strong yesterday still needs to stand strong today. So that's why John encourages assurance, not spiritual pride. Paul expressed this concern in Galatians chapter 1 verse 6 to 8. Galatians chapter 1 verse 6 to 8. I marvel that you are turning away so soon from him who called you in the grace of Christ to a different gospel, which is not another, but there are some who troubles you and want to prevent the gospel of Christ. But even if he or an angel from heaven preach any other gospel to you than what we have preached to you, let him be accursed. So here, my dear brothers and sisters, Paul has expressed his great astonishment that Galatian Christians, who had so profoundly come to Christ with great rejoicing when he brought the gospel message to them, were now abandoning Christ to believe a distorted or a false gospel.

So helpful. He says that evil people and imposters will go from bad to worse, deceiving and being deceived. Then he tells Timothy, continue though in the things which thou hast learned and has been assured of. Timothy had known the Holy Scriptures from childhood, and those scriptures were able to make him wise unto salvation through faith in Christ Jesus. The command is simple. Continue. The Christian life is not search for endless novelty. Some people become bored with the plain gospel and constantly seek a secret revelation, a new code, a hidden prophecy, or an elite experience. But my dear readers, spiritual maturity is often shown by continuing faithfully in the truth we have received. Think about early church. Acts chapter 2 verse 42. The believers continued steadfastly in the apostles' doctrine, fellowship, breaking of bread, and prayers. Their stability came from ordinary, faithful devotion to what God had given. So, my dear readers, my dear brothers and sisters, let me offer 5 habits that help us to remain steadfast. Let me give you 5 habits. Are you ready? If you're ready, say yes or amen in the comments. First, read scriptures regularly and in context. Do not live only on isolated daily quotations. Read whole chapter and whole book. Ask who wrote, to whom, why, and how the passage points to God's purpose in Christ. Okay? Second, pray for the teachable heart. Pray for a teachable heart. Knowledge without humility can produce pride. Ask God not only to show you where others are wrong, but also to correct you. Amen. Third, participate in healthy local church. Healthy true doctrine church. Healthy New Testament church. Healthy Church of Christ. Honorifics can be useful, but it cannot fully replace or embodied Christian fellowship, accountable leadership, shared worship, and people who know your life. So participate in healthy Church of Christ. Fourth, remember the gospel daily. False teaching often enters through a forgotten gospel. When we forgot grace, we may become attracted either to prideful rule-keeping or careless living. The cross humbles both errors. Okay, and fifth, obey the truth you already know. Obey the truth. Discernment is sharpened through obedience. If we repeatedly resist clear truth because it is inconvenient, our spiritual perceptions become dull. Here is the practical example. Suppose a speaker promises that every faithful Christian will always be healthy and financially prosperous. The message is exciting. Test it again. The New Testament. Jesus was rejected and suffered. Paul experienced hunger, danger, imprisonment, weakness, and persecution. Timothy had frequent physical illness. Faithful believers in Hebrews 11 experienced both miraculous deliverance and severe suffering.
Therefore, we cannot turn God's loving care into a universal promise that believers will avoid illness or hardship. On the other hand, we must not fall into the opposite error of believing that God does not care about our needs. Jesus taught us to pray for daily bread. The church prayed for the sick. Paul testified to God's provision. Truth holds the whole biblical picture together rather than selecting only the verses that support our preference. Dear Ignatius, dear brothers and sisters, perhaps you once followed confusing teaching and God graciously brought you out. Do not live in shame. Give thanks that Christ is greater. Learn from what happened. Become rooted in the Word. Use your experience humbly to help others. Perhaps someone you love is being drawn into error. Do not respond only with anger. Pray, listen carefully, ask gentle questions, open the scriptures together. Keep pointing to the true Jesus. We cannot argue a heart into kingdom, but God can use patient truth spoken in love. My dear greatest, my dear brothers and sisters, say quietly in your heart, I belong to God. I belong to God. Greater is He who is in me than he who is in the world. By God's grace, I will continue in the truth. So, my dear greatest, my dear brothers and sisters, now we come to our third main point, verse 5 and 6. కాబట్టి ఇగ్నేటియస్ శ్రోతలారా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే 4వ వచనం ప్రకారం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లంటే చిన్నపిల్లలారా అని మనం సంబోధించున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న మనం అందరము కూడా ఆత్మీకంగా దేవుని యొక్క పిల్లలము, ఆత్మీకంగా ఎదుగుతున్న పిల్లలము. అక్కడ మనం చూసుకున్నట్లు మొదటి వచనంలో చెప్పిన ప్రకారం మొదటిగా మనకి ఎలాగైతే ఒక వార్నింగ్ ఇచ్చున్నాడు, జాగ్రత్తగా ఉండండి, యూనో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి మనము ఆత్మ సంబంధమైనవో కావో వాళ్ళు చెప్పేవన్నీ పరీక్షించుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి తర్వాత చిన్నపిల్లలారని మళ్ళీ చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమని పిల్లారా, కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, కాబట్టి మనలో ఉన్న ఆ యొక్క దేవుని ఆత్మ, మనలో ఉన్న దేవుని ఆత్మ బయట ఉన్న ఈ యొక్క సాతాను కంటే గొప్పవాడు. అందుకే మనము ఎలాగైతే ఈ యొక్క లోకాన్ని జయించి ఉన్నాము, ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించి ఉన్నారు, ఎలాగైతే ఆ పన్నెండు మంది శిష్యులు అలాగే అపొస్తలుడైన పౌలు లోకాన్ని జయించి ఉన్నారు, ఎలాగైతే ఆదిమ క్రీస్తు సంఘాలు లోకాన్ని జయించి ఉన్నారో, మనము కూడా ఈ యొక్క లోకాన్ని జయించేవారంగా ఉన్నాము. ఎందుకంటే మనలో ఉన్న దేవుని ఆత్మ ఎంతో శక్తివంతమైనది. ఈ లోక ఆత్మతో పోల్చుకుంటే అంటే సైతాను సంబంధమైన ఆలోచనలు, మాటలు, అలవాట్లు, చూపులు, చేతలు వీటన్నిటిని మనము జయించబద్ధులమై ఉన్నాము, జయించగలము కూడా. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఎంతో శక్తివంతమైనది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఎలాగైతే మనము జయించాము, కాబట్టి మనము వారిని ఎలాగైతే ఈ బయట లోకంలో ఉన్నవాడి కంటే గొప్పగాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనము ఎలాగైతే జయించున్నాము కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు లేకపోతే ఈ యొక్క అబద్ధ
అబద్ధమైన అబద్ధపు బోధలు చేసే వారిని మనము గుర్తుపట్టి వారిని మనము వారి యొక్క బోధ నుండి లేకపోతే ఆ యొక్క ఉచ్చు నుండి మనము తప్పించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమ, మనలో ఉన్నవాడు మనకంటే లోకం కంటే గొప్ప, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఏ ఇదేదో స్లోగన్ లేకపోతే అదేదో ఒక బ్లెస్సింగ్ వర్స్ లేకపోతే ఆశీర్వచనపు మాటలాగా మనం కొన్నిసార్లు మనము వాటిని వాడుతుంటాం, కానీ మనం జాగ్రత్తగా గమనించున్నట్లయితే ఎలాగైతే ఆదిమ సంఘ క్రీస్తు సంఘాలు జయించున్నావు, ఇప్పుడు కూడా మనము దేవుణ్ణి జయించు వారంగా మనము ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనము ఆత్మీకంగా ఎదగాలి. ఆత్మీకంగా మనము మన యొక్క ఆత్మీకంగా మనము మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, ఇది చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. కానివ్వండి, మనము ఎంత చదువుకున్నా, ఎంతమంది కొంతమంది డాక్టరేట్లు, పిహెచ్డీలు, ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా వాక్యాన్ని సరిగా విభజించుకొని సరిగా అర్థం చేసుకోలేక దేవుని యొక్క సత్యం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతో మందిని మనము చూస్తాము. కాబట్టి ఎంత ఎవరైనా సరే చదువు, నీకు చదువు ఉందా లేదా, లేకపోతే డాక్టర్ వా లేకపోతే పిహెచ్డియా లేకపోతే అది ఇది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనము దేవుని యొక్క వాక్యాన్ని రోజు అనుదినము లేఖనములను మనము చదవాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క లేఖనాలను చదువుతామో మనకి సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అసత్యాన్ని వెంటనే మనము పట్టుకోగలుగుతాము. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే పేతురు గారు మత్తయి సువార్త 16 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16 మనం చూసుకున్నట్లు 13 వచ్చి అప్పుడు మనం చూసుకుంటే యేసు ఫిలిప్పుదైన కైసేర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని వచ్చినారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొని వచ్చినారనది. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొని వచ్చినారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాగైతే సీమోను పేతురికి ఆ యొక్క దేవుడు ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క హృదయాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నాడో, మనము దేవునిలో ఉన్నప్పుడు దేవునిలో మనము విశ్వాసంగా దేవునిలో మనము నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఆయన యొక్క సత్యాన్ని మనకి మన హృదయంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము తెలుసుకున్న సత్యాన్ని, కొంతమంది అసత్యంలో ఉన్నప్పుడు మనం ఎలాగా ఉండాలి, వాళ్ళని చూసి మనము సనుక్కోకూడదు, వాళ్ళని చూసి నవ్వుకోకూడదు. మనం ఏం చేయాలంటే వారి గురించి మనము ప్రార్థన చేయాలి, లేదంటే వాళ్ళతో డిబేట్, వాదన పెట్టుకోకూడదు. చిన్నగా పేషెన్స్, నెమ్మదిగా ఓపికతో సమన్వయంతో మనము దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని వాళ్ళకి చెప్పే వరంగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డలారా, ఇలాగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎలాగైతే మనము జయించున్నామో, మనలో ఉన్నవారు మనల్ని ఎలాగైతే జయించి ఉన్నారు,
ఎలాగైతే జయించున్నారో మనము కూడా అలాగూ జయించు వారంగా మనము ఉండాలి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యొక్క వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరుచుగాక. కాబట్టి మనము ఎలాగా ఉండాలి అంటే, మనం ఎలాగా ఉండాలి అంటే, వారు ఈ లోక సంబంధులు అనుక లోక సంబంధులు వినట్టు మాట్లాడతారు, లోకము వారి మాటలు వినను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు, దేవుని ఎరిగిన వాడు మన మాటలు వినను. కాబట్టి మనము ఎలాగా ఉండాలి అంటే, దేవుని సంబంధాలుగా మనము ఉండాలి, దేవుని సంబంధాలుగా మనము ఉండాలి. కాబట్టి మనము చేపట్టిన దాన్ని, మనము వినిన దాన్ని, మనము ఈ యొక్క సత్యము వాక్యాన్ని, సత్య బోధని మనం చూసుకున్నప్పుడు, ఆ యొక్క సత్యాన్ని మనము చేపట్టుకునే వారంగా మనము ముందుకి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే అంటారు గలతీయుల రాసిన ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఒకటో అధ్యాయం 6-8 చూసుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టుకు పేరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను, పరలోకం నుండి వచ్చి నా ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, భిన్నమైన సువార్తకు మనల్ని చెడగొట్టే వాళ్ళు బయలుదేరి ఉన్నారు. కాబట్టి మనము ఆ సత్యమైన వాక్యాన్ని, సత్య సువార్తని మనము విడిచిపెట్టి అసత్యం వైపు కనుక మనం వెళ్ళినట్టయితే మనము శాపగ్రస్తులం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఎలాగ మనం సత్యాన్ని అసత్యాన్ని మనము కంపేర్ చేసుకుంటాము, ఎలాగ మనము సత్యాన్ని అసత్యాన్ని కంపేర్ చేసుకుంటాము. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. అందుకే మీకు ఒక ఐదు విషయాలు మనము నేర్చుకున్న సత్యములో స్థిరముగా ఉండాలి అంటే మనం చేయవలసిన 5 పనులు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవాలి. అనుదినము మినిమం ఒక గంట దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. అంటే ఏదో మనకి వస్తాయి కదా వాట్సాప్ మెసేజ్లో, వాటిలో లేకపోతే క్యాలెండర్ మీద ఉన్న ఏదో ఒక వాక్యం చదివి, అది కాదు, ఒక కంప్లీట్ అధ్యాయం కానివ్వండి, ఒక కంప్లీట్ పుస్తకం కానివ్వండి, లేకపోతే ఒక కంప్లీట్గా మనం ఆ యొక్క 66 పుస్తకాలు మనము చదువు వారంగా మనం ఉండాలి. మనము ఖచ్చితంగా ఇయర్లీ వన్స్, సంవత్సరంలో ఒకసారైనా ఈ యొక్క బుక్ని, గ్రంథాన్ని మనము చదివే వారంగా మనము ఉండాలి. 2వది, ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థన చేయాలి మన యొక్క సువార్తికుని కొరకు. ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి, లేకపోతే సువార్తికులు అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు సత్యాన్ని చెప్పేవారుగా మనము, ఆ యొక్క సత్యాన్ని మన కొరకు వాళ్ళు ఎలాగ అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనకి వాక్యాన్ని చెప్తున్నారో, ఆ యొక్క సువార్తికుని కొరకు మనము ప్రార్థన చేయాలి. 3వది, సంఘ కార్యక్రమాలలో పాల్పంపులు పొందాలి. సంఘ కార్యక్రమాలు మనం ఆన్లైన్లో మనం పెట్టుకున్నాం, మార్నింగ్ డివోషన్, 6 AM డివోషన్ అని చెప్పి, లేకపోతే 6:30 డివోషన్ అని చెప్పి, వెడ్నెస్డే జూమ్ క్లాస్ అని ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం. కానీ ఒకరినొకరం అందరూ కలుసుకొని సంఘములో నెలకి ఒకసారి అయినా కూడా ఈ యొక్క ఒక ఆన్లైన్ ప్రేయర్ కానివ్వండి, లేకపోతే ఒక ఉపవాస ప్రార్థన కానివ్వండి, మనము ఖచ్చితంగా పెట్టుకునే వారంగా మనము ఉండాలి. 4వది, సువార్తను మనము వదిలిపెట్టకూడదు. అంటే ఎలాగంటే, కొంతమంది ఏం చేస్తారంటే
సత్యాన్ని విని ఆ యొక్క సువార్తను విని తర్వాత మర్చిపోతారు. మిగతా మళ్ళీ తర్వాత వాటిని రివైజ్ చేసుకోకుండా లేకపోతే దేవునిలో మళ్ళీ లేకుండా లేకపోతే వాక్యం చదువుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు. అటువంటి వాళ్ళ మీద సాతాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయినప్పుడు సగం సగం. సో అబద్ధం మన మనకు అందరికీ తెలిసిన ఉదాహరణ ఈ సాతాను సర్పం ఏం చెప్తుంది, అది తింటే మీకు జ్ఞానం వస్తుంది, రెండోది ఏంటంటే దేవదూతల వల్లే అవుతారు. దాంట్లో సగం నిజం ఉంది, జ్ఞానం వచ్చింది మంచి చెడు తెలిసింది కానీ దేవదూతల వల్లే కారు. కాబట్టి ఎప్పుడైతే సగం సగం తెలుసుకుని ఉంటామో అది ఇంకా డేంజరస్. కాబట్టి ప్రియమైన సంగమ, ఎల్లప్పుడూ ఆ యొక్క సువార్తను మనము చేపట్టుకునే వాళ్ళంగా ఉండాలి. ఐదవది, సత్యాన్ని మనము అంగీకరించాలి. సత్య సువార్తని మనము అంగీకరించాలి. సత్య సంఘంలో మనము పాల్పంపులు పొందాలి. కాబట్టి ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే సత్యంలో మనము అనుదినము ఎదిగే వారంగా ఉంటాము. చివరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. సో ఫైనల్లీ మై డియర్ లీడర్స్, మై డియర్ సిస్టర్స్, ద మెయిన్ పాయింట్, థర్డ్ పాయింట్, వి ఆర్ ఆఫ్ గాడ్. వర్స్ 5 సేస్ దే ఆర్ ఆఫ్ ది వరల్డ్, దేర్ఫోర్ స్పీక్ దే ఆఫ్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ హర్డ్ దెమ్. సో జాన్ ఎక్స్ప్లెయిన్స్ why false teaching can attract large audience. Its source, message and listeners share the same worldly orientation. The word world here does not mean the beautiful creation of every individual person. It refers to the organized pattern of human life that resists God and is shaped by sinful desire, pride and unbelief. So my dear brothers, my dear brothers and sisters, the world often hears its own because the message tells people what they already want to hear. That's why, you know, 2 Timothy chapter 4 verse 3 to 4 warns that a time will come when people will not endure sound teaching. Instead, according to their own desires, they will gather teachers who say what their itching ears want to hear. They will turn away from the truth and turn towards myths. This is very dangerous. An itching ear does not ask, what has God said? It asks, what message will make me comfortable without changing? One audience want a message with blessing but no repentance. Another wants spirituality without Jesus. Another wants forgiveness without cross. Another wants power without holiness. Another wants a Christianity that always agrees with the surrounding culture. This helps us understand an important principle. The size of audience does not prove the truth of the message. A large audience is not automatically bad. Jesus something taught me, great crowds, and the gospel is meant for all the nations. But popular itself is not a test of truth. So my dear brothers, my dear and sisters, in John 6, a large crowd followed Jesus after he fed 5,000. When his teachings challenged their shallow expectations, many turned back and no longer walked with him. Jesus asked the 12 whether they also want to leave. Peter answered, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. So my dear brothers, my dear brothers and sisters, Peter did not remind because every teaching was useful. He remained because Jesus alone had the hundreds and thousands of words of eternal life. So my dear readers, my dear brothers and sisters, think about the Baptist. He told Herod that taking his brother's wife was unlawful. John did not
change the message because listeners was powerful. His faithfulness cost him his freedom and eventually his life. Truth is not always rewarded immediately by the word, but it remains precious before God. Think about Paul in Athens, Acts chapter 17. He listened and understood the culture around him. He spoke respectfully and used ideas familiar to his audience. But he did not surrender the truth. He proclaimed the Creator, called people to repentance, and announced the resurrection of Jesus. Some mocked, some wanted to hear more, some believed. A faithful communication seeks understanding, but it does not remove the parts of the gospel that the audience find difficult. So, my dear greeters, my dear brothers and sisters, we are listening, or the Ignite Radio listeners around the world. Our culture may differ. Our languages, food, music, clothing, political system, and social custom may differ. The gospel can be expressed meaningfully in every culture, but it also examines every culture. So no nation or tradition is the final standard. Jesus is Lord over all. So my dear readers, my dear brothers and sisters, the apostolic word reveals truth. In the verse 6 it says, "We are of God, he that knoweth God heareth us, he that is not of God heareth not us. Hereby know we the spirit of truth and the spirit of error." When John says we are of God, he is speaking with apostolic authority. He and the other apostles were authorized witness of Jesus Christ. They heard his teachings, saw his works, witnessed his death and resurrection, and were commissioned to proclaim the gospel. John is not teaching that every religious leader can say, if you disagree with me, you disagree with God. The unique apostolic testimony is now preserved for the church in the New Testament. We hear the apostles by receiving their God-given witness in scriptures. This is why scriptures must judge every later voice. Church traditions, personal experience, dreams, impressions, prophecies, books, and sermons must be placed under the authority of the written word. God will not contradict himself. The Holy Spirit who inspired scriptures does not lead people to reject scriptures. That's why, my dear readers, my dear sisters, in John chapter 8, verse 31 to 32 says, "If ye continue in my word, then are ye my disciples indeed, and ye shall know the truth, and the truth shall make you free." Notice connection. Continuing in his word, knowing truth, and experiencing freedom. The freedom Jesus gives is not freedom from all moral bondage. It is freedom from dominion of sin, the condemnation of guilt, the slavery of deception, and the fear of death. A train is free to fulfill its purpose when it remains on track. Leaving the tracks may look like freedom for a moment, but in end, it is a destruction. So God's truth gives life-living boundaries in which human beings can flourish under his grace. So my dear readers, my dear brothers and sisters, finally, the practical discernment of that truth test. Let us gather today's lesson into simple word that is easy to remember, truth. Okay? If you have a book and pen, you can write it down. Truth. T, which states
teaching about Jesus. Teaching about Jesus. Or, which we have to remember, rooted in scripture. You remains under godly fruit. T again remains tested in Christian community. H, honor the whole gospel. So, my dear brothers, and sisters, you may want to write these 5 questions in your Bible or notebook. The truth test is not replacement for careful study, but it can help you begin. It can help you begin. When a message is unclear, you do not always need to make an instant judgment. It is acceptable to say, I need to study this. Pray, read, ask questions, and take time. Wisdom is not hurried by manipulation. The scripture clearly exposes error, reject the error, but continue to love people. Our struggle is not against flesh and blood. We do not insult or threaten or dehumanize those who disagree. We speak truth, guard the vulnerables, and pray that people will come to repentance and faith. So, my dear greatest, my dear brothers and sisters, when you discover that you are wrong, do not protect your pride. Do not protect your pride. Thank God for correction. Apollos in Acts chapter 18 was eloquent and knowledgeable, but his understanding was incomplete. Priscilla and Aquila explained the way of God more accurately to him. Apollos received correction and became a great help to believers. A teachable spirit is a sign of strength, not weakness. కాబట్టి ఇగ్నరేటివ్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మూడో మెయిన్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఈ వార సమర్థ పత్రిక 4:5-6 వచనాలు, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుతురు, లోకము వారి మాటలు వినను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరుష ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమని బిడ్డలారా, ఇక్కడ యోహాను గారు మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు. అసత్య సువార్త లేకపోతే భిన్నమైన సువార్త చాలా మందిని అట్రాక్ట్ చేస్తారు. మనం చూసుకుంటే మనం పేర్లు చెప్పడం ఎందుకు కానీ, కొన్ని కొన్ని మత శాఖలు పెట్టిన సభలు మనం చూసుకుంటే ఎంతమంది జనాభా. కాబట్టి మా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకము అందంగా మనకి కనిపించచ్చు. ఈ లోక ఆశలు లేకపోతే ఈ యొక్క లోక పాపములు మనకి అందంగా కనిపించచ్చు. కానీ మనము దేవునిలో, దేవుని యొక్క ఆత్మ మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే వాటిని చేయించే వారంగా ఉన్నాము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2 పత్రిక 4:4 తిమోతికి 2:4:3-4 చదువు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథ వైపు తిరుగు కాలము వచ్చును. కాబట్టి వచ్చేసింది ఆ కల్పనా కథల వైపు వాళ్ళ దురద చెవులు గల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సంఘంగా లేకపోతే ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళు సత్యాన్ని వినడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎలాంటి బోధ ఉంటుందంటే వాళ్ళకి చెవులకు ఇంపుగా
వారు చేసిన పాపాలు, మా పరిశుద్ధ గ్రంథంలో రాసిన పాపపు చర్యలు లేకపోతే క్రియలు అన్నిటిని కూడా వాళ్ళు ఎలాగ చూస్తారంటే, ఇది చేయవచ్చు, దీంట్లో తప్పేమి లేదు అన్నట్టుగా ఒక బోధని క్రియేట్ చేసి, కొంతమంది అయితే వాళ్ళ యొక్క గ్రంథాన్ని కూడా వానికి అనుకూలంగా రచించుకొని జీవించడం ప్రారంభించారు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనం అలాగన ఉండక దేవుల్లో అంటుకట్టుబడి దేవుల్లో జీవించినట్లయితే దేవుడు మనలను విడుదల చేసి, ఈ యొక్క పాప చేత నుంచి విడుదల చేసి మనకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, అది మనం ఆరో వచనం చూసుకున్నట్లయితే, ఆరో వచనం మనం చూసుకున్నట్లయితే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము. మనము తెలుసుకుని చున్నాము అంటే అపోస్తుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము చేసుకున్నాం. మొదట్లో అపోలులు కూడా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా అకుల ప్రిస్కిల్లా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని, ఎంతో మంది అపోలుల్ని దేవుని వైపు వాళ్ళు తిప్పి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఈ యొక్క సత్యాన్ని బయలుపరిచి ఆ సత్యం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా సత్యంతో మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనం దేవుళ్ళు ఎల్లప్పుడూ ఇలాగ నమ్మకంగా ఉంటే దేవుడు మనలను ఆయనకు రాజ్యంలో స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి చిరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనములు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యము మీ హృదయంలో భద్రపరచబడాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ రివ్యూ వాట్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ హావ్ లెర్న్డ్. మై డియర్ క్రియేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ టెస్ట్ ద స్పిరిట్స్. జీసస్ అండ్ అపోస్టల్స్ వాంట్ దట్ ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ టీచర్స్ వుడ్ కమ్. Do not accept or reject a message merely because of emotion, popularity, signs, titles, or confidence. Examine its teaching about Jesus, its agreement with Scripture, and its fruit. Second, remember that you belong to God. Those who trust in Jesus do not face deception alone. Greater is He who is in us than he who is in the world. This promise gives humility, courage, and hope. Third, continue in the apostolic truth. The world often welcomes messages that agree with its desires, but God's people listen to the word He has given. Scripture reveals the difference between the spirits of truth and the spirit of error. Truth is far too important to alter according to our desires. If we change the gospel to make it more comfortable, it is no longer the saving gospel. If we change Jesus into the image we prefer, we are no longer following the true Jesus. At the same time, truth is not merely information to win argument. Truth has a face and a name. Jesus Christ. He said, I am the way, the truth, and the life. To know the truth is to come to Him, trust Him, and continue in His word, and allow grace to transform us. So, my dear readers, my dear brothers and sisters, perhaps you are listening and realize that your faith has been built mainly on family tradition, or a religious leader, or a emotional experience, or fear. So today, come to Jesus Christ Himself. He truly came in the flesh. He died for sinners and rose again. Turn from sin and place your trust in Him. Ask Him to forgive you, save you, and become the Lord of your life.
Perhaps you already belongs to Christ, but you have become spiritually careless. Return to scripture. Renew your prayers. Reconnect with healthy church. Ask God to train your senses to distinguish good and good from evil. So my dear Ignatius, my dear brothers and sisters, let this be our commitment today. Lord, I will not shape truth according to my desires. By your grace, I will study your word, test what I hear, hold firmly to Jesus Christ, and walk in love. Amen. So thank you so much, my dear Ignatius, for your hearts and comments, and I really, really appreciate all your love and encouragement. So may God bless each one of you, and may God give you good health and good strength. Until see you next week. Amen.